0: వైనిక రత్న అండ్ వైనిక చక్రవర్తి, ఎ గ్లోబల్ పర్ఫార్మర్, శ్రీనివాస్ హ్యాజ్ రిప్రజెంటెడ్ ఇండియా ఎట్ ద యునైటెడ్ నేషన్స్ అండ్ ఆల్సో పర్ఫార్మ్డ్ ఎట్ క్వీన్ ఎలిజబెత్ హాల్ ఇన్ లండన్. హీస్ ఇన్నోవేటివ్ టెక్నిక్స్ లైక్ గిటార్ స్టైల్ ప్లకింగ్ పుష్డ్ ద బౌండరీస్ ఆఫ్ వీణా మ్యూజిక్. యాజ్ ఎన్ ఎడ్యుకేటర్ హీ హ్యాస్ ట్రైన్డ్ మోర్ దాన్ 350 స్టూడెంట్స్. ఎ ట్రూ అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్, విద్వాన్ డి శ్రీనివాస్ continues to inspire generations.
1: Aaj raat ke prasaran mein Vidwan D. Srinivas ke saath mridangam par sangat kar rahe hain Shri Yashwant Hampi Holi aur ghatam par Shri M. Chandrakant.
0: In tonight's broadcast, Vidwan D. Srinivas is accompanied on mridangam by Shri Yashwant Hampi Holi and on ghatam by Shri M. Chandrakant.
1: Vidwan D. Srinivas ne apne veena vadan ki shuruaat raag gola mein मैसूर वासुदेवाचार की एक रचना से कर रहे हैं जो आदि ताल में निबद्ध है.
0: विद्वान डी श्रीनिवास बिगिन्स हिज वीणा रिसाइटल विद अ कंपोजिशन ऑफ मैसूर वासुदेवाचार इन द राग गौला सेट टू आदि ताल.